నా తన తెల్లవేయవానికి తినే తెల్లవేయవానికి సమన్లో జమాసో అంది కల్లాండే చవనేనా కలదు జమగా బదల్ కలవ్యాలం.